ప్రపంచ సామర్థ్యం నాని ద్వారా నాయకు జీవితాలకు క్షతి కాంగ్రెస్ యొక్క ప్రియ కార్యక్రమం సమాజ సాగత ప్రయాసం పైకు ప్రాతిపదికు సమయమే తీసుకు.

0: ఈశ్వరుడు ఆయన ఉపతారాన్ని సమరూపతారాన్ని విషయాన్ని కూర్చును
1: Thank you.

0: ఇరవై ఐదు తన సంపర్క మండలకు ఇతర శ్రుతాను ప్రమాదం
1: यूरिया मल का मात्रा प्रयोग कर सुझाव दी गई यूरिया मल का विकल्प

0: పొటాషియం, ఐరన్, విటమిన్ అన్య ఆవశ్యక ఖనిజ తత్వాలను సమావేశం నిశ్చిత భయ వివిధ ఖానేకూరాలు ఉచిత సమయమా ఖాన్హోస్ ఇది బాలిక ఉమేర్ అనుసార కమ్తంగా ఛన్ కమ్జోర్ వా ఉపస్థిత దేఖిఏకా ఛన్ భని మనసికు స్వాస్థ్య రోగీమా స్వాస్థ్య కర్మీకు సలహామా థప్ పోషణ ఆహార దినుహోస్
1: స్వస్థ బాలబాలికా సమృద్ధ పరివార సమున్నత నేపాల్
0: సామాజిక సూచన నెట్వర్క్ సిఐఎన్ గ్రామీణ విజన్ ఇంటర్నేషనల్ నేపాల్ కు సహకార్య సామాజిక సామాజిక సూచన నెట్వర్క్ సిఐఎన్ तपाईं सामुदायिक सूचना नेटवर्क सीआईएल ले काठमाडौँमा तयार पारेको साझा खबर सुन्दै हुनुहुन्छ। साझा खबरमा अब मिलिजुली नेपाली विनाशकारी बाढीले निम्ताएको यस संकटमा चाहिने केही महत्वपूर्ण जानकारीहरू। तपाईँलाई पनि असुवाको बाढीमा परेका आफ्ना आफन्त खोज तथा उद्धारको लागि चिन्ता गरिरहेको होला। यदि त्यसो हो भने पैसा नलाग्ने नम्बर 1234 र हेल्प सरकारको नम्बर 1111 फोन गरेर मद्दत लिन सक्नुहुनेछ। तपाईँको जानकारीले बाढीमा हराएका व्यक्तिहरूको खोज र उद्धारका लागि सरकारलाई पनि सहयोग पुग्नेछ। तपाईँले रसुवा बाढी प्रभावितका लागि पठाउनु भएको पैसा अरू कुनै